అది ఈమావే హిజ్రకు అల్లాహుగ మగా జిహాదుకం ఉలును మీహున్నాయి ఎవరెన్నం హియావహికంది నస్రుదిం మీహుందన్నాషే హకీగతుగా మూమినున్నకి హమ ఎవరెన్నే ఎవరెన్న ఫాఫు ఫుస్సెమాయి దీలత్ విగంవా రిజకు హుట్టే.

ముష్రికుంగి తెరెం ఎ బయక త్యబామిహుం ముఆహదా కుఫ్ఫావా అది ఎవరెం ఎ ముఆహదాయా మెదు త్యబామిహున్నం ఎవ్వెస్ కమెం ఉని కుఫ్ఫానువా అది త్యబామిహున్నా దెకుణ ఎవ్వెస్ మీహకం ఎహీవె వాగి దీఫానువా మీహుం మెనువియే ఫహె త్యబామిహుం ఎవరెంగె ముద్దత్ హం వందెం ఎవరెంగె అహ్దు ఫురి హమ కురాషి హమ కషవరుం తక్వావెరిం దెకె అల్లాహ్ లోబి ఒడిగెంబే.

అది ఎవరెం అహదు కురుమఫహం ఎవరెంగె హువాతం వాల అది తెబామీహుంగె దీన ఆయిబు బస్ బున ఉళనీనమ తెబామీహుం ఖాఫిరుఖంగె బొడున్నా హంగురామ్ కురాషె హమ కషరుం హువయకీ ఎవరెన్నం ఎవ్వెసెచ్చ నూనె హంగురామ కురంవీ ఎవరెం ఎఖంతం హుట్టాలా తోవే.

ఎవరెంగే వెరి రస్కలాంగి ఎఖలాంగి హజ్రతుం ఎవరెన్న రహ్మతాయ్ రుహివడి గతమాయ్ సువర్గతం హురికం ఉఫావిర్ ఖబర్ ఎవరెన్న దివ్వతే ఎథాంగా ఎవరెన్నం అబద దెమిహున్ననివి నియమైతవ్వే.

0: mayor carga. అస్సలాము అలైకుం. ఫజర్ తరి మిస్సిస్ లాయాక్ బద్దల్ కురని అలీ అబ్దో మీ కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావ ఫన్సవిస్ రసూల్ బేకలం గ రిసాలెత్తక ఏ రిసాలెత్తక ఉరదును ఫరాయత్తక మా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫణబోయ్ కోఫాయా అజాబు గె వాహకయా అది ఏ రిసాలత్ కబూల్ కో ఏ రసూలున్న ఈమాం వి ఫరాయత్తక లిఫావ మత్వరే నియమత్తహు గె వాహక గెనస్తే సిల్సిలాయ్ మీ సిల్సిలాగ కీరిత్ కుర్ఆన్ గ వారి దిఫావా ఎకేకి ఇబ్రత్తరి వాహకతక విస్ బలం దాన ప్రోగ్రామ్ షాహుబాని అషేక్ అబ్దుల్ జమీల్
1: ప్రోగ్రామ్ ఫట్టో అద్దెకు మాల్గొండ ధన్యవాదాన్ని అషేక్ ఇబ్రాహిం అహ్మద్
2: మీ అవుడ మితాగ మీ ఫిన్నని మీ హూదు అలైహిస్సలాంగ కౌముగ మీ హున్నత ఆద్ బాగాగ మీ హున్నకి నూహ్ అలైహిస్సలాంగ తూఫాన ఫహుగ బిమ్మతిగ గాయం వి తౌహీదుగ ఉసూత నత్తాల ఎక్కవంత ఇలాహకం అళుకం కురుముగ బదలుగ బుదం అళుకం కురం ఎమ్మె ఫురతమ ఫషా గె మీహుం మీహుం గె తెరేగ తిం బుదె గెంగుణుకమ రివాయతు గణని సోమదాయక సుమూదక మిక మియా హరా మికహల నంతకెగ్గ మీ బుదుతకె మీహుం గెంగుణుకమ వే మిమిహుం గె ఎగాత హూద అలైహిస్సలాం నబీకమ ఫణుబి మివాహక మి సూరతు నారాఫ్ గె ఫస్తులస్ ఫస్వన ఆయతుగ అంగవాఫే బవే వైల ఆదిన్ అఖాహుం హూదన్ ఖాల యా ఖౌమి అబ్దుల్లాహ మాలకుం మిన్ ఇలాహిన్ గైరు అఫలా తత్తఖూన్ అది ఆద్బాగా మిహు గాతన్ ఎబా మిహుంగ అఖకుం గావా హూదు గఫాను తిమరస్ కలాంగ ఫణు వీమె ఎకలే ఫాను విదాళ్వే ఏ మగే కౌముగ మీహున్నే అంగల్లాహుగ కిబ ఫులం అళుకం కురాషే ఎకలాంగ మెను వి తియబా మీహున్నం ఇలాహకు నువే ఫై తియబా మిహుం ఎకలాంగ తక్వా వెరివే రక్కాతిరి నుంహియే అదే మీ వాహకత ఆమ దెమ్మి ఆగుణ మెన కురిం ఇషారవి ఉసూలుగ మతిం ఎ మీహుం బొడావె గతి ఎ మీహుం నకి వర వరుగద బియ హరుకషి బయ హషిగండుగ బారుగదకమా బియకం ఎ మీహుం నం అల్లాహ్ సుబ్హానహు వ తాలా వని దెవ్వాఫ ముస్సంది హయాతెగ్గె అహుల్వెరి బయ మీ ఏ మీ హుణకి మీ బ్యాన్ హుణకి బొడతి గండువరుతం హదా జీనెత్తి కొగ్గెం ఏ గండువరుతవుగ దిరియుళము దియ బయే కిల్లా తక కోటే తక హదా ఉళును బయే అది మీ బ్యాన్ మిహుంగె బొడతి బగీచా తక దణుతం ఒక్కమ వెస్వే అది హింగ హింగ హుణ కోరుత మిమీహుం దిరియుళును సరహద్దుగ ఒక్కమ వే
0: అది ప్రోగ్రామ్ మిహా హిసాబం దెం అనికా సగుణ మే రాతఫాత్ కొల్లుము గొతుం బదుల్ కుల్లాని అడుగుమెంగె మీ సిల్సిలాగ కురీగ మిదియ తిం ప్రోగ్రామ్ అది నిహిమను ఎబ్బై మీ బయకి మీ హగీగతుగా అడుగుణమెంగె ఎహున్ తెరింగె తెరేం బై బేఫుడుంగె ఖియాల్ ఫ్లాస్ ఎగ్గొత మీ గెందెవేతో అడుగుణమే కురా మసగ్గత్తుగా తెరేం గెనస్తే బుద్ధివరి బస్కొళె
3: ఖాలిదు రిబ్రై విదాళ ఫావణి లుక్మాన్ గెఫానకి వడాంకురా హబ్షియాళకే ఎకలేఫాన

0: ఇస్లామీ తారీఖ్ తెరకొరవే దతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగ ముహిమ్ము దౌరెన్ అదా కుఫావా సమాంవి తంతనుగే వాహకత
2: కమం బల్కిస్ కే అస్తు రస్కం ఉతి కొంగ్ సర్హద్ దెక్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బొడు సమాకమ
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది పింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగ
1: కురి పోషి
3: కొమే హోమ దో హె కే హెందులు అగ్గడి తిరియు
1: రిపీట్ అంగర్ దుగి వెందురు ఎకె జహర్ అది బుద దుగిరి అగ్గడి తిరియు ఎంగా సతర్స్తేక సాలిస్ నుయ్ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అది అడ్యనువే మిగ హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
3: ఇంతజార్ కొదురు
4: ಕೊಕ್ಕೋ ತೆನ್ ತಿಹೆ ಅಬದು ನೋವೆ ತೇತುವೆ ಬಲ ಹಿಂಗ ಬಲೆಚ್ಚೆ ಕಾಲ ನುಕೆವಿ ನುಕೆವಿ ಮೀಹಾ ಮುಳಿ ಹಿಕ್ಕಿಚ್ಚೆನ್ನು
5: ಅಳೆ ದತ್ತ ತೇತು ಆಹಿತೆನ್ನುವೆ ಗಾಹಿತೆವ್ವೆಸ್ನುವೆ ಮೀಹ ಕಾಂಗೆ ಬುನಾ ಹಿವ್ವೆಸ್ನುವೆ ಅರಿಂದೆನ್ ಕೀನೆ ಹಾದಾಣಿ
4: ಕೊಕ್ಕೊ ಟಿಕ ಮಂಗ್ ಹಲ್ಲೆಂಗ್ ಹೋದಮ್ಮ
5: ಕೀನೆ ಕುಂಗುತಗು
3: ಕೊಮ್ಮೆ
1: ಹೊಣಿರು ದೋಹೆಗೆರೆ ನುವೆ ಜಹಾಯಿರು ರಿಪೀಟ್ ಹೋಮ ದೋಹೆಗೆರೆ ಮೆಂದಂ ಎಕೆ ಜಹಾಯಿರು ಅದಿ ಬುಧ ದೋಹೆಗೆರೆ ಮೆಂದಂ ದೆಗಡಿದಿರಿ ಹುಂ ಎಂಹಾ ಸತರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡ್ಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್ ಹಮೈಕನಿ ದಿವಿ ರಾಜ್ಯಗಳು
6: ದರಿಮಿಕಿ ಮ್ಯಾಂಗಲ್ಲು ಹವಾಲ್ ಕೊರವಾ ಅಮಾಣ
7: ದರಿನಕಿ ಮ್ಯಾಂಬೆಫ್ಯಾಂಗೆ ಲೂಲುಗೆ ಫಿನಿಕಂ
6: ಎ ದಾರಿನ ಹಿಯಮಕು ದಕ್ಕೆ ಅದಿನಮಕಿ ಮ್ಯಾಂಬೆ ಫ್ಯಾಂಗೆ ಜಿಮ್ಮಾರ್
7: ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ ಏ ಹಿತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾ ಮಿಲಿ
4: ಬುರಾಸ್ಪತಿ ದುಹುಗೆ ಮೆಂದರು ದೇ ಜಹಾಯಿರು ರಿಪೀಟ್ ಹುಕುರು ದುಹುಗೆ ರೇಗಂಡು ದಿಹೆ ಜಹಾಯಿರು ಅದಿ ಹೊನ್ಹಿರ್ ದೋಹಕ್ಕೆ ಮೆಂದಂ ಏಕೆ ಜಹಾಯಿರು
8: ಇತ್ತಕುಗೆ ಮಾಮೆಲಾಮೆಲಿ
9: ಮುನಿಫುಹಿ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನ ಮುಸ್ಸಲಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಇತು ಬಾರು ಕುರುವೆ ಬ್ಯಾವೆರಿಯ
10: ದಿಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
9: ಎಂಹಾಸ್ ಹತರಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగే మగుదాయ.